నేనే దాని మన గమ గర సన దాని రే గమ దాని నేనే దాని మన గమ గ మగర సన దా మదని దాని రే గమ దా.